రైల్వే కమిటీకి బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా నాయకత్వం వహిస్తారు. రసాయనాలు ఎరువుల కమిటీ చైర్పర్సన్ గా లోక్సభ ఎంపీ డాక్టర్ కాకోలి ఘోష్ దస్తిదార్ నియమితులయ్యారు. వ్యవసాయం, పశుసంవర్ధకం, ఫుడ్ ప్రాసెసింగ్ కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ చరణ్జీత్ సింగ్ చన్ని, రక్షణ శాఖ కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ రాధామోహన్ సింగ్ వ్యవహరిస్తారు. జలవనరుల కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢి, గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలక నియమితులయ్యారు. సమాచార సాంకేతిక కమిటీ చైర్పర్సన్ గా బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే నియమితులయ్యారు. ఈ కమిటీల పదవీకాలం గత నెల సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహిస్తుండటంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ చార్జ్ డి అఫైర్స్ ను పిలిపించి తన నిరసనను తెలియజేసింది. గత శుక్రవారం పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో జరిగిన ఘటనపై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. ముగ్గురు వ్యక్తులు భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించారని, తిరిగి వెళ్లాలని సరిహద్దు భద్రతా దళం పలుమార్లు హెచ్చరించినప్పటికీ వారు వినకుండా సరిహద్దు కంచెవైపు దూసుకొచ్చారని విదేశాంగ శాఖ తెలిపింది. భద్రతా ముప్పు ఏర్పడడంతో బీఎస్ఎఫ్ బలగాలు చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది. అంతర్జాతీయ సరిహద్దు పవిత్రతను కాపాడాలని, ద్వైపాక్షిక ఒప్పందాలను ఖచ్చితంగా అమలు చేయాలని నిరసన పత్రంలో సూచించింది. తమ వైపు నుండి అక్రమ చొరబాట్లు జరగకుండా సరిహద్దు బలగాలను నియంత్రించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఇస్లామాబాద్ ను భారత్ డిమాండ్ చేసింది. భారత్ రష్యా సంబంధాలపై ఏర్పాటైన సలహా సంఘం సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహించారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, కనెక్టివిటీ, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు తదితర అంశాల్లో ఇరుదేశాల మధ్య ఉన్న బహుముఖ భాగస్వామ్య విశేషాలను విదేశాంగ మంత్రి ప్రస్తావించారు. ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలికేందుకు శాంతి చర్చలు, దౌత్య మార్గాలకు భారత్ అందిస్తున్న క్రియాశీలక మద్దతును కూడా సమావేశంలో విదేశాంగ మంత్రి పునరుద్ఘాటించారు. శాస్త్రీయ భాషల్లో పరిశోధనలకు సంబంధించి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ 5 విశిష్ట సేవా కేంద్రాలను మంజూరు చేసింది. ఉన్నత విద్యాశాఖ అసామీ, బెంగాలీ, మరాఠీ, పాలీ, ప్రాకృత శాస్త్రీయ భాషలకు సంబంధించి ఈ 5 విశిష్ట అధ్యయన కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. భాష, సాహిత్య రక్షణ, డిజిటలైజేషన్, ఉన్నత పరిశోధనలు, జ్ఞాన వ్యాప్తికి ఈ కేంద్రాలు ప్రత్యేక ప్రాతిపదికన తోడ్పడతాయి. అస్సాంలోని తేజ్పూర్ విశ్వవిద్యాలయం, పశ్చిమ బెంగాల్లోని విశ్వభారతి విశ్వవిద్యాలయం, పూణెలోని డెక్కన్ కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఒడిశా కేంద్రీయ విశ్వవిద్యాలయం, గుజరాత్ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఈ కేంద్రాలను నెలకొల్పుతారు. భారతీయ శాస్త్రీయ భాషల అధ్యయనం, పరిశోధన, పరిరక్షణ దిశగా ఈ కేంద్రాల ఏర్పాటు ఒక కీలక అడుగుగా నిలవనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భోపాల్లో నిన్న జరిగిన పశు పోషకుల సదస్సులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొని పలు కీలక ప్రకటనలు చేశారు. 11 జిల్లాల నుండి దాదాపు 35,000 మంది గోపాలకులు హాజరైన ఈ సదస్సులో ఆవుల సంరక్షణ కేంద్రాల కోసం 101 కోట్ల రూపాయల నిధులను ప్రకటించారు. అలాగే ఉజ్జయినిలో 255 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే డైరీ ప్లాంటుకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. భోపాల్లో 12 కోట్ల రూపాయలతో సెంట్రల్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేశామని, శివపురిలో ఒక మినీ డైరీ ప్లాంట్ను నిర్మించనున్నామని అమిత్ షా తెలిపారు. ఈ కేంద్రాలు ఆవులు, గేదెల జాతుల అభివృద్దికి కృషి చేస్తాయని వెల్లడించారు. అంతకుముందు నూతన నేర చట్టాలపై మధ్యప్రదేశ్ పోలీసులు ఏర్పాటు చేసిన ప్రదర్శనను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, బ్రిటిష్ కాలం నాటి చట్టాలు వారి ప్రభుత్వము, పరిపాలనా రక్షణ కోసం రూపొందించబడ్డాయని, అయితే నూతన చట్టాలు పౌరుల ఆత్మగౌరవాన్ని, ఆస్తులను, ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా తీసుకొచ్చినవని స్పష్టం చేశారు.

0: कंटेंशन के बाद हमारी क्रिमिनल जस्टिस सिस्टम दुनिया की सबसे आधुनिक क्रिमिनल जस्टिस सिस्टम बन जाए। इसके अंदर विज्ञान को हमने डाला है, ऑनलाइन सुनवाई, वीडियो कॉन्फ्रेंसिंग, FSL के प्रावधान और कई आधुनिक प्रकार के वैज्ञानिक संशोधनों को इसके साथ जोड़ा है। महिला सुरक्षा, गुमशुदा बच्चे, आतंकवाद, लिंचिंग, ये सारी चीजों से प्रोटेक्शन की व्यवस्था है।
1: రాబోయే ఇజ్రాయెల్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అధికార జ్యోతిని వెలిగించేందుకు భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ ఆహ్వానించారు. కెప్టెన్ స్మిత్ మచ్చర్తో టెలిఫోన్లో మాట్లాడిన నెతన్యాహూ విమానంలో జరిగిన దాడిని తన సాహసంతో తిప్పికొట్టినందుకు ఆయన్ను భారత్ ఇజ్రాయెల్తో సహా ప్రపంచానికే వీరుడిగా అభివర్ణించారు. అలాగే కెప్టెన్ మచ్చర్ త్వరగా సంపూర్ణంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు మరఠ్వాడా, విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటక ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కేరళ, కరైకాల్తో పాటు అస్సోం, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో ఈరోజు వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా కొంకణ్, గోవా ప్రాంతాల్లో రాగల 2 రోజుల పాటు వేడిగా, తేమతో కూడిన ప్రతికూల వాతావరణం నెలకొనే అవకాశం ఉందని కూడా IMD వెల్లడించింది. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ప్రారంభోత్సవం జరిగిన నాగోయా సిటీ మిజుహో పార్క్ అథ్లెటిక్స్ స్టేడియంలోని భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ముగింపు వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి మొత్తం 85 పతకాలతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. నాగోయాలో జరగనున్న ముగింపు వేడుకల్లో భారత త్రివర్ణ పతాకధారిగా ప్రసిద్ధ షూటింగ్ క్రీడాకారిణి నీరు ధండా వ్యవహరిస్తారు. అథ్లెట్ల పరేడ్, క్రీడల అధికారిక ముగింపు ప్రకటనలతో ఈ వేడుకలు ముగుస్తాయి. వెస్టిండీస్తో జరిగిన 3 వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి 2 మ్యాచ్లలో విజయం సాధించిన భారత్ నిన్న రాత్రి ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ஆகாஷ்வாணி சென்னை வானொலியின் 100.1 FM கோல்டில் நேர்கள் இனி கேட்டு ரசிக்கவிருப்பது திரை இசை.
3: கண்மொழியால் பேசடி என்னும்

ఈరోజు ఆట విడుపులో శ్రీ వెంకటేశ్వర తెలుగు ప్రాథమిక పాఠశాల నుంగంబాకం విద్యార్థుల కదంబ కార్యక్రమం మొదటి భాగం ప్రసారమవుతుంది. ముందుగా 100% లవ్ చిత్రం నుండి హరిణి పాడిన పాట విందాం. సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర తెలుగు ప్రాథమిక పాఠశాల నుంగంబాకం విద్యార్థుల కదంబ కార్యక్రమం మొదటి భాగం విందాం.
1: ఈనాటి కదంబ కార్యక్రమంలో నుంగంబాకం నందుగల శ్రీ వెంకటేశ్వర విద్యాలయం తెలుగు ప్రాథమిక పాఠశాల నుండి బాలబాలికలు వచ్చి ఉన్నారు. ముందుగా ఒక శ్లోకం చెప్తానంటున్నాడు ఎం కార్తిక్ అనే చిట్టి తమ్ముడు. విందామా మరి.
2: శ్రీరామ రామ రామేతి రమే నామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.
1: జయ జయలుండరా. ఇప్పుడు ఎం అఖిల్ అనే చిట్టి తమ్ముడు ఒక నీతి కథను చెప్తానంటున్నాడు. విందామా మరి.
3: అనగనగా ఒక అడవిలో కొంగ ఉండేదట. ఆ రోజు పెద్ద వర్షం పడిందట. అప్పుడు కొంగ తాను గూటిలో వెళ్ళిందంట. అప్పుడు పిల్లి వచ్చి, కొంగ కొంగ నాకు కొంచెం చోటు ఇస్తావా, నేను ఉంటాను అనిందంట. తరువాత కాకి వచ్చిందట. కొంగ కొంగ నాకు కొంచెం చోటు ఇస్తావా, నేను ఉంటా అనిందంట. కొంగ సరే అన్నదట. అప్పుడు తెల్లవారయ్యే లోపల పిల్లి కొంగ గుడ్లంతా తినేసిందట. తర్వాత కొంగకు తెలిసి ఒక ఎరువుకు తీసుకు వెళ్ళిందంట. కాకి కాకి నువ్వు నా గుడ్లను తినేసావా అనేసి అడిగిందంట. నేను తినలే అనిందంట. తరువాత పిల్లి నా గుడ్లను తినేసావా అనిందట. నేను తినలే అనిందంట. పెద్ద ఏరు వచ్చి పిల్లిని ఎత్తుకెళ్ళిపోయిందంట. పిల్లి చనిపోయిందంట. దీనికి నీతి, ఎవరిని మోసం చెయ్యకూడదు. మోసం చేస్తే మనమే మోసం అయిపోతాం.
1: చాలా చక్కగా చెప్పాడు. జేజేలు కొట్టండరా. ఇప్పుడు ఏకపాత్రాభినయం శ్రీరాముడు గురించి ఎం అక్షయ్ అనే చిట్టి తమ్ముడు చెప్తాడు. విందామా మరి.
4: శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారం. త్రేతాయుగంలో సూర్యవంశానికి చెందిన దశరథ మహారాజుకు కౌసల్యకు చైత్రమాసంలో 9వ రోజున సరళ నది తీరాన గల అయోధ్య నగరంలో శ్రీరాముడు జన్మించాడు. శ్రీరామునికి శాంత అనే సోదరి, లక్ష్మణ భరత శత్రుఘ్నుడు అను 3 సోదరులు ఉన్నారు. శ్రీరాముని భార్య సీతాదేవి, వారి కుమారులు లవకుశలు. శ్రీరాముని సేవకుడు అపరభక్తుడు హనుమంతుడు. శ్రీరాముని ధనస్సు పేరు సారంగం. శ్రీరాముడు తాటక, వాలి, రావణ, కబంధ, త్రిసర ఇలా ఎంతోమంది రాక్షసులను సంహరించాడు. పితృవాకు పరిపాలుడై తండ్రి ఆజ్ఞ మేరకు 14 ఏండ్లు వనవాసానికి వెళ్ళాడు. శ్రీరాముడు ఏకపత్ని వృతుడు. శ్రీరాముడు సీతాదేవి శ్రీ మహాలక్ష్మి యొక్క అవతారం.
1: చక్కగా చెప్పాడు. జేజేలు కొట్టండరా. ఇప్పుడు నీతి పద్యాలను చెప్తామంటున్నారు. సుకన్య అనే చిట్టి చెల్లాయి, జైరాజ్, అక్షయ్, నిఖిత, దిండి దీపక్ రానా. విందామా మరి.
5: ఇమ్ముగ చదువని నోరుని నమ్మాయని పిలిచి ఎన్నమడుగని నో

0: నోరుని దమ్ముల విలువని నోరుని గుమ్మరి మను త్రవ్వినట్టు గుంటర సుమతి ఉడుము ఉండదే నూరేండ్లను బడి ఉండదే పేర్మి బాము పది నూరేండ్లు మడుగున గుక్కెరయుండదే కడునిల పురుషార్థ పరుడు కావలె సుమతి మంత్రిగల వాణి రాజ్యము తంత్రము చెడకుండ నిలచుదరచుగా ధరలో మంత్రివిహీన రాజ్యము జంతృపు గీలూడినట్లు జరగదు సుమతి అప్పుగుని చేయి విభవము ముప్పున బ్రాహ్మం పుటమూర్కుని తపునుమే దప్పరయని న్యూరాజ్యము దెప్పరమై మీద గీడు తెచ్చుర సుమతి ఆ కొన్న కూడే అమృతము తాగం కనిచ్చువాడు దాత దరిత్రిన్ సో కూర్చువాడు మనుజుడు తేకు వగలవాడు వంశతిలకుడు సుమతి. జయరాజ్ తమ్ముడు, నేను సుమతి పద్యాలు చెప్పాను కదా, నువ్వు వేమన పద్యాలు చెప్పు చూద్దాం.
1: ధనము కూడబెట్టి దానంబు చేయక తాను తినగలెస్స దాచుకునేక టేన టీగ గురిచి తెరివరికి కీయదా విశ్వదాభిరామ వినురవేమా.
2: వేషభాషలకి కాసాయ వస్త్రముల్ గట్టగానే ముక్తి గలగబోదు తలలు బోడులైన తలుపుల బోడుల విశ్వదాభిరామ వినురవేమా.
3: పూజ కన్న నెంచి బుద్ధి ప్రధానంబు మాట కన్న నెంచి మనసు దృఢము కులము కన్న మిగులు గుణము ప్రధానంబు విశ్వదాభిరామ వినురవేమా.
4: చాలా చక్కగా చెప్పారు, జేజేలు కొట్టండి రా. ఇప్పుడు మామిడి టెంకల కథ సిహెచ్ సంజన అనే చెల్లాయి చెప్తానంటుంది, విందామా మరి.
5: ఒకరోజు అక్బర్ చక్రవర్తికి తీయని మామిడి పండ్లు తినాలనిపించింది. తన విశ్రాంత మందిరంలోనికి మామిడి పండ్లను తీసుకురమ్మని భటుడిని ఆజ్ఞాపించాడు. మామిడి పండ్లను తింటూ రుచిని ఆస్వాదిస్తున్న అక్బర్ మనసులో విచిత్రమైన ఒక ఆలోచన మెదిలింది. దాంతో వెంటనే కలవమని బీర్బల్కు కబురు పెట్టాడు. బీర్బల్ రాగానే అతడికి కొన్ని మామిడి పండ్లు ఇచ్చి తినమన్నాడు. ఇద్దరు తింటుండగా అక్బర్ తను తిన్న మామిడి పండ్ల టెంకలను తన పళ్ళెంలో కాకుండా బీర్బల్ పళ్ళెంలో వేశాడు. అది గమనించినా ఏమీ తెలియనట్లుగానే తినడంలో నిమగ్నమయ్యాడు బీర్బల్. అతడిని ఆట పట్టించాలనే ఉద్దేశంతో బాగా ఆకలి మీద ఉన్నట్టున్నావు, ఎన్ని మామిడి పండ్లు తినేశావో చూడు అన్నాడు అక్బర్. బీర్బల్ పళ్ళెంలో కుప్పగా ఉన్న మామిడి టెంకలను చూపిస్తూ, నేను ఆకలి మీద ఉన్న మాట వాస్తవమే, కానీ మీకంటే కాదు జహాపనా, మీరు టెంకలను కూడా విడిచిపెట్టకుండా తినేశారు అన్నాడు వినయముగా. వాస్తవాన్ని అందంగా చెప్పిన బీర్బల్, సమయస్ఫూర్తిని మనసారా అభినందించిన అక్బర్.
4: జేజేలు కొట్టండరా. ఇప్పుడు జి అఖిల్ అనే చిట్టి తమ్ముడు ఒక దేశభక్తి గీతాన్ని పాడతానంటున్నాడు.
6: ఇదే మన భారతం, ఇలలో పూల రథం, శక్తియుధం ముక్తి పదం మన వేసిన మందారం, ఇది జగతికి సింగారం. ఇదే మన భారతం, ఇలలో పూల రథం, రంగేదైనా రూపేదైనా తీరేదైనా దారేదైనా రంగేదైనా రూపేదైనా తీరేదైనా దారేదైనా మనిషికి వరసైనా కాకుండా మనిషికి వరసైనా కాకుండా నివసించి ఆ చోటేదైనా. ఇదే మన భారతం, ఇలలో పూల రథం, ఋషుని జనము దేవత గణము వేద ధ్యానమై వెలసిన వనము, ఋషుముని జనము దేవత గణము వేద జ్ఞానమై వెలసిన వనము, రామాయణము మహాభారతం, రామాయణము మహాభారతం భాగవతంబు చూపిన బదము సకల జనల సుఖ జీవన యానం. ఇది

0: ஆதாரம் விஸ்வானிக்கு ஆதாரம் இதே மனபாரதம் இளலோ பூலரதம்.
1: చాలా చక్కగా పాడాడు జేజేలు కొట్టుండరా. ఇప్పుడు ఏకపాత్రాభినయం భరతుడు గురించి ఏ జయరాజ్ అనే చిట్టి తమ్ముడు వస్తానంటున్నాడు, విందామా మరి.
2: దశరథుడు కైకేయుల పుత్రుడు భరతుడు. రామాయణంలో భరతుడిని ధర్మానికి నిబద్ధతకు నిదర్శనంగా చూపడం జరిగింది. భరతుడు శ్రీమహావిష్ణు యొక్క పాంచజన్యం అవతారంగా చెప్తారు. భరతుని భార్య మాండవి, తక్షామరి, పుష్కల వారి కుమారుడు. భరతుని తల్లి కైకేయి. మందర మాటలు విని శ్రీరామునికి బదులుగా భరతుడిని రాజపట్టాభిషేకం జరిపించాలని అనుకుంటుంది. దశరథుడు కైకేయికి గతంలో ఇచ్చిన రెండు వరాలను అడ్డుపెట్టి శ్రీరాముని 14 ఏళ్ళు వనవాసానికి పంపించమని కోరుతుంది. అలాగే భరతుడిని రాజపట్టాభిషేకం జరిపించాలని అడుగుతుంది. ఆ సమయంలో అయోధ్యలేని భరతుడు తిరిగి వచ్చిన తర్వాత తన తల్లి చేసిన పనికి ఎంతో బాధపడతారు. దశరథుని మరణానంతరము భరతుడు శత్రుఘ్నుతో పాటు వనవాసంలో ఉన్న రాముని వద్దకు వెళ్ళి తిరిగి అయోధ్యకు రమ్మని కోరుతాడు. శ్రీరాముని పాదుకలను తలపై పెట్టి అయోధ్యకు వెళ్ళి సింహాసనంపై ఉంచి భరతుడు రాజపాలన చేస్తాడు.
1: చాలా చక్కగా పాడి తమ్ముడు జేజేలు కొట్టండరా. ఇప్పుడు పుట్టినరోజు పండుగ అనే పాటను జి అఖిల్ తమ్ముడు పాడతానంటున్నాడు, విందామా మరి.
0: పండుగ రోజులు ఎన్నున్నా పుట్టినరోజు పండుగేమిన్నా, పుట్టిన దినమును పండుగగా జరుపుకొందురు ఎందుకని, మానవ జన్మం ఎత్తినందుక వంశాకురమై పుట్టినందుక. అమ్మా నాన్నలు, అవ్వ తాతలు, అక్క బావలు, అత్తామామ్మలు, చిన్నమ్మ చిన్నయ్య, పెద్దమ్మ పెద్దయ్య, అన్నదమ్ములక్క చెల్లెలంతా కలిసి సంతసముతో సంబరాలు మరి చేసుకుందురు ఎందుకని, ఎందుకని, మానవ జన్మం ఎత్తినందుక వంశాకురమై పుట్టినందుక. బిడ్డ పుట్టగానే సరిపోదండి ఇంటి పేరును నిలపాలి, పుట్టిన బిడ్డ పెరిగి పెద్దయ్యి అమ్మా నాన్నలు అండదండలతో చక్కగా చదువులు చదవాలి, మంచి బాటను నడవాలి, పెద్దల మార్గం నడవాలి, గురువులు పూజ చేయాలి, ఆటపాటల అన్నింట మిన్నగానే రాణించాలి, పై పై చదువులు చదవాలి, ఉన్నత ఉద్యోగం చేయాలి, బ్రతుకు తెరువుకై ఏ పని చేసినా ఉన్నత స్థానం పొందాలి, పరువుగా బ్రతుకుట నేర్వాలి, ఇంటి పరువును నిలపాలి.
1: బా పాడాడు, జేజేలు కొట్టుండరా. మనందరికి కూడా పుట్టినరోజు పండుగ చాలా ముఖ్యం కదా. ఇప్పుడు కార్తీక్ అనే చిట్టి తమ్ముడు మన జాతి పిత గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేస్తాడు, విందామా మరి.
3: 1915 గాంధీజీకి ప్రముఖ బెంగాలీ రవీంద్రనాథ్ ఠాగూర్ మహాత్మా బిరుదు ఇచ్చారు. గాంధీజీ తన స్వాతంత్ర పోరాటంలో 2338 రోజులు చెరసాలలో ఉన్నారు. గాంధీజీ తన జీవితకాలంలో ఒక్కసారి కూడా విమానయానం చేయలేదు. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికకు సంపాదకులుగా ఉన్నారు. ప్రపంచంలోని 70 దేశాలకు పైగా గాంధీజీలాగా విగ్రహాలు ఎవరిచ్చారు. తన జీవితకాలంలో ఒక్కసారి కూడా వెళ్ళని అమెరికాలో గాంధీజీ శిలా విగ్రహాలు 40 పైగా ఉన్నాయి. ప్రపంచంలోని 120 దేశాలకు గాంధీజీ తపాల బిళ్ళలు విడుదల చేశారు. గాంధీజీ

0: భారతదేశంలో హరిజన్, యంగ్ ఇండియా అనే పత్రికలకు సంపాదకులుగా ఉన్నారు. స్వాతంత్రానంతరం మన రూపాయల నోట్లపై గాంధీజీ బొమ్మను ముద్రించసాగారు. గుజరాత్లోని పోర్బందర్లోని గాంధీజీ ఆశ్రమం పేరు సబర్మతి. గాంధీజీ తన జీవితకాలంలో ఒకే ఒక సినిమా చేశారు, దాని పేరు రామరాజన్. గాంధీజీ దక్షిణ ఆఫ్రికాలో సత్యాగ్రహ విజయం సాధించి 1915లో భారతదేశ పోరాటం ప్రారంభించారు. గాంధీజీ రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ 1920 పోరాటం ప్రారంభించారు. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహానికై 1930 పిలుపునిచ్చారు.
1: చాలా బాగా చెప్పాడు, జేజేలు కొట్టండి. ఇప్పుడు జయరాజ్, ఎం అక్షయ్, ఎం అఖిల్ అనే చిట్టి తమ్ములు అంకెల పాట పాడతామంటున్నారు, విని ఆనందిద్దామా మరి.

0: పది అవతారాలు పది.
1: చాలా చక్కగా పాడారు, జయజయలు కొట్టండరా.
2: ఇప్పటి వరకు మనం విన్నాం శ్రీ వెంకటేశ్వర తెలుగు ప్రాథమిక పాఠశాల నుంగంబాకం విద్యార్థుల కదంబ కార్యక్రమం మొదటి భాగం.

మన కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. అందులో ఒకటి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం అనేది దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి మరియు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక ముఖ్యమైన ఆర్థిక పథకం. ఈ పథకం ముఖ్య ఉద్దేశాలు దేశంలో తయారీ రంగాన్ని బలోపేతం చేయడం, విదేశీ దిగుమతులను తగ్గించి ఎగుమతులను పెంచడం, ఆత్మనిర్భర్ భారత్ సాధించడం, లక్షలాది మందికి ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగావకాశాలు సృష్టించడం వంటివి. ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్స్, టెలికాం, సోలార్ మోడ్యూల్స్ మరియు టెక్స్టైల్ సహా మొత్తం 14 కీలక రంగాలకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. మరిన్ని వివరాలకు www.pib.government.in సంప్రదించగలరు. ఇప్పుడు చూడాలని ఉంది చిత్రం నుండి పాట విందాము.

రేపు ఉదయం 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మల్లెపూదండ కార్యక్రమంలో అమరావతి కథలు శీర్షికన సత్యం సంక్రమంచి గారి ఒకరోజు వెళ్ళిపోయింది కథ ప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు. ఇంతటితో ఈరోజు మల్లెపూదండ కార్యక్రమం సమాప్తం. నమస్కారం.

0: ஒழித்து அந்த பாடலுடன் நிறைவு பெற்றது 100.1 FM கோல்டு வழங்கிய திரைகானம். நீங்கள் எமது அனைத்து நிகழ்ச்சிகளையும் நியூஸ் ஆன் ஏர் மொபைல் ஆப்பிலும் கேட்டு மகிழலாம். சில நொடிகளில் தொடர்வது தெலுங்கு செய்தி அறிக்கை.
1: ஆகாசவாணி வார்த்தலு சதுவுதோந்தி ఎంట్రపాటి మాధవీలత. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక అభివృద్ది, విద్యారంగ విస్తరణకు ఐఐటి పూర్వ విద్యార్థులు, నిపుణులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఉక్రెయిన్ నగరాలపై రష్యా సరికొత్త వైమానిక దాడులకు నిరసనగా రష్యన్ చమురు శుద్ది కర్మాగారాలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ అధ్యక్షులు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. బీజేపీ ఎంపీ భర్తృహరి మెహతాబ్ ఆర్థిక శాఖ కమిటీ చైర్పర్సన్ గా నియమితులయ్యారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు ఉంటారు. విదేశీ వ్యవహారాల కమిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్

ఎంపీ శశి థరూర్ను స్పీకర్ నియమించారు. రైల్వే కమిటీకి బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా నాయకత్వం వహిస్తారు. రసాయనాలు ఎరువుల కమిటీ చైర్పర్సన్గా లోక్సభ ఎంపీ డాక్టర్ కాకోలీ ఘోష్ దస్తిదార్ నియమితులయ్యారు. వ్యవసాయం, పశు సంవర్ధకం, ఫుడ్ ప్రాసెసింగ్ కమిటీ చైర్పర్సన్గా కాంగ్రెస్ ఎంపీ చరణ్జీత్ సింగ్ చన్ని, రక్షణ శాఖ కమిటీ చైర్పర్సన్గా బీజేపీ ఎంపీ రాధామోహన్ సింగ్ వ్యవహరిస్తారు. జలవనరుల కమిటీ చైర్పర్సన్గా బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢి, గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ కమిటీ చైర్పర్సన్గా కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలక నియమితులయ్యారు. సమాచార సాంకేతిక కమిటీ చైర్పర్సన్గా బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే నియమితులయ్యారు. ఈ కమిటీల పదవీకాలం గత నెల సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక అభివృద్ది, విద్యారంగ విస్తరణకు ఐఐటి పూర్వ విద్యార్థులు, నిపుణులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. విజయవాడలో జరిగిన పాన్ ఐఐటి ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ 2026లో ఆయన మాట్లాడుతూ, అమరావతిలో పాన్ ఐఐటి వరల్డ్ కౌన్సిల్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇది రాష్ట్ర డీప్ టెక్ పాలసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్ల రంగాలకు కీలక సిఫారసులు అందిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా కోటి మంది ఏఐ నిపుణులను తయారు చేసే లక్ష్యంలో ఏపీ నుండి 50 లక్షల మందిని అందించాలని నిర్ణయించారు. సదస్సులో విడుదల చేసిన పాన్ ఐఐటి అమరావతి డిక్లరేషన్ 2026 ద్వారా డీప్ టెక్ స్టార్టప్ల కోసం 500 కోట్ల రూపాయల వెంచర్ ఫండ్, విద్యా సంస్థల్లో 10 ఇండస్ట్రీ చైర్లు, 100 మంది గ్లోబల్ ఐఐటి మెంటార్ నెట్వర్క్ ఏర్పాటు చేయనున్నారు. వేగంగా మారుతున్న భౌగోళిక, రాజకీయ, సాంకేతిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలు, నియంత్రణ వ్యవస్థలు రూపాంతరం చెందాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ సభ్యులు రాజీవ్ గౌబా చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన 5వ కౌటిల్య ఆర్థిక సదస్సులో విఘాతాల యుగంలో నియంత్రణ పర్యవేక్షణ అనే అంశంపై ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విధానకర్తల ముందున్న సవాలు నియంత్రణ లేదా వృద్ధి మధ్య ఒకదాన్ని ఎంచుకోవడం కాదని, ప్రమాదాలను అదుపు చేస్తూనే ఆవిష్కరణలు, పోటీతత్వం, పెట్టుబడులకు తోడ్పడే నిబంధనలు రూపొందించడమేనని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు ఎదురయ్యే ప్రమాదాల స్వభావం, ఫలితాలకు తగినట్టుగా దామాషా పద్దతిలో ఉండాలని రాజీవ్ గౌబా అభిప్రాయపడ్డారు. అప్గ్రేడ్ చేసిన ఐటీఐల ద్వారా ప్రధానమంత్రి నైపుణ్యం ఉపాధి పరివర్తన పథకం పీఎం సేతు నేటితో 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. నైపుణ్యాభివృద్ది, పారిశ్రామికవేత్తల శాఖ చేపట్టిన ఈ పీఎం సేతు పథకం గత ఏడాది అక్టోబర్ 4వ తేదీన ప్రారంభించబడింది. మారుతున్న శ్రామిక శక్తి అవసరాలకు అనుగుణంగా పారిశ్రామిక భాగస్వామ్యంతో కూడిన పాలనను బలోపేతం చేయడం, శిక్షణ మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, డిమాండ్ ఆధారిత కోర్సులను ప్రోత్సహించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉక్రెయిన్ నగరాలపై రష్యా సరికొత్తగా వైమానిక దాడులు చేపడుతోందని, దీనికి నిరసనగా రష్యన్ చమురు శుద్ది కర్మాగారాలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ అధ్యక్షులు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. శీతాకాలానికి ముందు పౌర లక్ష్యాలపై దాడులను విస్తరించేలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొత్త సైనిక విధానానికి ఆదేశాలిచ్చారని ఉక్రెయిన్ నిఘావర్గాలు చెబుతున్నట్టు ఆయన తెలిపారు. కాగా ఈ అంశంపై క్రెమ్లిన్ నుండి ఎటువంటి స్పందన రాలేదు. అయితే తమ భూభాగంపై ఉక్రెయిన్ దాడికి ప్రతీకారంగానే ఈ దాడులు జరుపుతున్నామని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. పాకిస్తాన్ నుండి చొరబాట్లను నిరంతరం ప్రోత్సహించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఛార్జ్ డి అఫైర్స్ ను పిలిపించి తన నిరసన తెలియజేసింది. గత శుక్రవారం పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టర్ వద్ద అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో జరిగిన ఘటనపై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. జపాన్లోని ఐచి నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ప్రారంభోత్సవం జరిగిన నాగోయా సిటీ

0: మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలోని భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ముగింపు వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో కలిపి మొత్తం 85 పతకాలతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. ఆసియా క్రీడల్లో ఘన విజయం సాధించి తిరిగి వచ్చిన భారత మహిళా హాకీ జట్టుకు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సుదీర్ఘంగా 44 సంవత్సరాల విరామం తర్వాత భారత మహిళల హాకీ జట్టు దేశానికి ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని అందించి సరికొత్త చరిత్ర సృష్టించింది. విజయోత్సాహంతో వచ్చిన క్రీడాకారులకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాంతీయ డైరెక్టర్ విష్ణు సుధాకరన్ ఘన స్వాగతం పలికారు. క్రీడాకారులను పూలమాలలతో, సాంప్రదాయ మైసూర్ పేటాతో సత్కరించి వారి ప్రతిభను కొనియాడారు. వెస్టిండీస్తో జరిగిన 3 వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి 2 మ్యాచ్లలో విజయం సాధించిన భారత్ నిన్న రాత్రి ముల్లన్పూర్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈరోజు షేఖోన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మారథాన్ 2వ ఎడిషన్ను భారత వైమానిక దళాధిపతి ఏపీ సింగ్ ప్రారంభించారు. భారత వైమానిక దళం నుండి ఏకైక పరమవీర చక్ర పురస్కార గ్రహీత అయిన ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్ జీత్ సింగ్ షేఖోన్ జ్ఞాపకార్థం ఈ మారథాన్ నిర్వహించారు. వైమానిక దళ యోధుల వేగం, సహనం, ఆత్మస్థైర్యాన్ని వేడుకగా చేసుకుంటూ జాతీయ ఐక్యత, ఫిట్నెస్ ను ప్రోత్సహించడం ఈ మారథాన్ లక్ష్యం. ఈ పరుగును 21 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్ల విభాగాల్లో నిర్వహించారు. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల 2 రోజుల్లో మరఠ్వాడ, విదర్భ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటక ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. ఇండోనేషియాలోని సుంబవా ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం భూమికి 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్టు ఆ దేశ వాతావరణ సంస్థ తెలిపింది. అయితే ఈ ప్రమాదం వల్ల ఎటువంటి ఆస్తి లేదా ప్రాణనష్టం జరిగినట్టు నివేదికలు అందలేదని పేర్కొంది. అమెరికాలో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో వర్జీనియాలోని గ్రావెల్లీ పాయింట్ పార్క్లో వికసిత్ భారత్ యూనిట్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు. వాషింగ్టన్ సమీపంలోని పొటోమాక్ నది వద్ద రన్నింగ్, యోగా, ధ్యానం తదితర కార్యక్రమాలు నిర్వహించి ఫిట్నెస్, సామాజిక భాగస్వామ్యంపై అవగాహన కల్పించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పలు పార్లమెంటరీ కమిటీలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక అభివృద్ది, విద్యారంగ విస్తరణకు ఐఐటీ పూర్వ విద్యార్థులు, నిపుణులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఉక్రెయిన్ నగరాలపై రష్యా సరికొత్త వైమానిక దాడులకు నిరసనగా రష్యన్ చమురు శుద్ది కర్మాగారాలపై దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఉక్రెయిన్ అధ్యకులు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. జపాన్లోని ఐచీ నాగోయా వేదికగా గత 2 వారాలకు పైగా సాగిన ఆసియా క్రీడలు ఈరోజు ముగియనున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: నేరం 12:40. ఆకాశవాణి చెన్నై వానలియన్, 100.1 FM గోల్డ్, 100.1 FM గోల்டில் நேர்களினி கேட்கலாம் மெல்லிசை. துவக்கமாக ஒலிக்கிறது அங்கமங்கலம் குப்பு இயற்றிய பாடலுக்கு. பாடலை பாடியவர் திருச்சி எஸ் லோகநாதன்.